0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్రిగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794 పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ థాయిలాండ్ని 94 పరుగుల తేడాతో ఓడించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. కిర్గిస్థాన్లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ అధినేతల సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బేక్ అల్లషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సాంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎస్సీఓలో అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు. శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ భద్రత అనుసంధానత అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
1: హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారీ సాజేదారి కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ 1 బిలియన్ డాలర్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ 5 బిలియన్ డాలర్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్ వర్ష్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్
0: ఈ సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమావేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ, హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన, సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం, $5 బిలియన్ వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట్ర పట్టణ స్థాయిలో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని గుర్తించారు. ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశో కే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గెహరే ఆపసీ విశ్వాస్ కో దర్శాతా హై. ఆనే వాలే సమయ మే హమ్ దోనో దేశో కీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కే బీచ్ డైరెక్ట్ లింకేజ్, కో ప్రొడక్షన్ ఔర్ కో డెవలప్మెంట్ కో బఢావా దేంగే. హమారా మాన్నా హై కి టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఔర్ సెపరేటిజం పూరే క్షేత్ర కే లియే గంభీర చునౌతీ హై. ఇన్కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారా సాజా సంకల్ప రహా హై.
0: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్ 19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధి రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జల విద్యుత్ ప్రాజెక్టుల టన్నెలలు చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్, చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టన్నెల లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2500 మందిలో వందలాది మంది నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టుల ఉద్యోగులని భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటి వరకు కనీసం 794 మంది మరణించగా 2500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలను వెలికితీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మత్స్య నేపాల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవేపైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్ కాన్వకేషన్కు

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదికపైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచా గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల లొంగిపోయిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత నెల రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హోర్ముజ్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు, పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానం ఇస్తామని, బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ JSSCCGL పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసుల CID ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిజ్ జిల్లాకు చెందిన దివంగత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027లో జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా 6 జట్లతో జరగవలసిన మహిళల టోర్నమెంట్ తొలి ఎడిషన్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం టోర్నమెంట్లో శ్రీలంక భాగస్వామ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల T20 ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగులు తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూల్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్తో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగుచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ నిన్న థాయిలాండ్ని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: நேரம் 7:15. நேர்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz FM கோல்ட் அலைவரிசை. திரு இசை பாடல். முதல் பாடல் அழகிய தமிழ் மகன் படத்திற்காக AR ரஹ்மான் பாடியது.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు ధారావాహిక శీర్షికన బంగారు దొంగ ఈ కథ మరియు పాటలు ప్రసారమవుతాయి. కార్యక్రమాన్ని ముందుగా ఓ భక్తిగీతంతో ప్రారంభించుకుందామా? గానం బాంబే జయశ్రీ.

భక్తిగీతం అనంతరం కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ సత్యం శంకర మంచిగారి అమరావతి కథలు ధారావాహిక శీర్షికన బంగారు దొంగ కథ విందామా?

0: ఈవేళటి కథ బంగారు దొంగ.
1: మిట్ట మధ్యాహ్నం వేళ, నడినెత్తిన సూర్యుడు చంద్రనిప్పులు కురిపిస్తున్న వేళ, సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ, దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్ళు గూళ్లల్లోంచి తలలు బయట పెట్టలేని వేళ, అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగిరేకు చుట్టింపించి ఆ రేకుమీద బంగారు పూత పూయించగా ఆ బంగారం ఎవ్వరూ చూడని సమయాన ధగధగా మెరుస్తున్న వేళ, పెద్దగుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ, పంచాయతీ బోర్డులో పనిచేసే జానకిరామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని లెక్కచేయకుండా చెంబట్టుకుని పరిగెత్తుతున్నాడు. ఆ పరుగులో తన చెప్పుల కిరు తప్ప మరేవీ వినిపించిన సమయాన ఎక్కడినుంచో బర్రు బర్రుమని శబ్దం. జానకిరామయ్య పరుగు ఆగిపోయింది. మళ్లీ వినిపించింది బర్రు బర్రుమని శబ్దం. తల పైకెత్తి చూశాడు. చేతనున్న చెంబు ఠంగున కింద పడిపోయింది. ఓ నల్లటి జీబు తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుతుతున్నాడు బర్రు బర్రుమని. గుండెలవిసిపోయాయి జానకిరామయ్యకి. రేయ్ అని కేకవేయబోతే గొంతు ఆర్చుకుపోయి మాట రాలేదు. కిందపడ్డ చెంబు సంగతి మర్చిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలోకొచ్చి పడ్డాడు. గుళ్ళో గొందొంగ ధ్వజస్తంభానికి మెరుగ్గాయితం రుద్దుతున్నాడు ఒగర్చుకుంటూ చెప్పాడు. జనమంతా ఇళ్లలోంచి వచ్చారు. పూజారులు, పాలేళ్లు, చిన్న పెద్ద తోసుకొచ్చారు. కర్రలు, బడతలు చేతపట్టారు. పల్లబీదికి కబురెళ్ళింది. ఏటివడ్డున బట్టలుతుకుతున్న చాకలోళ్లకి కబురెళ్ళింది. రేవులో పడవలు, లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరుగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ, గుళ్ళో దొంగ! నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది. దాదాపు 200 మంది జనం కర్రలు చేతపట్టి గుడిని ముట్టడించారు. గొప్ప ఆవేశం, గొప్ప సరదా. నడియెండలో కాళ్ళు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు. ఓహోయ్, ఒరేయ్ అని వీరావేశంతో రణకేకలు. పిల్లలు పళ్ళాలు, కంచాలు మోగిస్తున్నారు. పెద్దగుడి ఆవరణంతా అరుపులతో, కేకలతో నిండిపోయింది. ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు. 2 ప్రాకారం తలుపులు తీశారు. దొంగ పారిపోకుండా 2 ప్రాకారంలోని చిన్న గుళ్ళన్నీ వెతకాలన్నారు. జట్లు జట్లుగా విడిపోయారు. 2 ముఖద్వారాల దగ్గర 2 జట్లు, కృష్ణవైపు ప్రహరీగోడ దూకి పారిపోకుండా అక్కడొక జట్టు, పున్నాగ చెట్ల దగ్గర ఇంకో జట్టు, మారేడు చెట్ల

0: పైన మరో జట్టు, గన్నేరు చెట్ల గూపుర్ల దగ్గర వేరే జట్టు, ఇక పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది. ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళాలు కంచాలు మోగిస్తూ, రేయ్ రారా బయటికి అని కేకలు. గుడిలోపలికెళ్ళి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు, కుమారస్వామి గుళ్ళో కూడా లేడు, చండేశ్వరుడి గుళ్ళో లేడు అని అరిస్తే ఎప్పటికప్పుడు వార్తలందించటాలు. రెండో ప్రాకారమంతా గాలించారు, దొంగ దొరకలేదు. పదండి పై ప్రాకారానికి, హోయ్ హోయ్ అని అరుపులు కేకలతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు. ప్రతి చిన్న గుడి గాలించారు, ప్రతి రాయి వెనుక వెతికారు, ప్రతి మూల చూశారు, ప్రతి గుబురు కదిలేశారు. ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటున దాక్కున్న దొంగని పట్టారు. పట్టి పట్టడంతోటే నల్లగా చింతమొద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకుని బయటికి లాగారు. ఛెళ్ ఛెళ్ళుమని చెంపలు పగలగొట్టారు, ఫెడి ఫెడీమని తన్నారు, నరాలు విరగదీశారు, వెన్ను పగిలెట్టు కుమ్మారు. మెట్లమించి జరజరా ఈడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మోకుతో కట్టేశారు. ఊరు ఊరంతా కదిలిచ్చింది దొంగని చూడ్డానికి. ఆడవాళ్లు పిల్లల్ని చంకనేసుకుని పరిగెత్తుకొచ్చారు. ఎలుగుబంటిలా ఉన్నాడు దొంగ, పందికొక్కులా ఉన్నాడు, ఒక్క పలుకు లేదు, ఒక్క మాట లేదు. ఒళ్ళంతా గీరుకుపోయి నెత్తురొడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ. వచ్చిన ప్రతివాడు దొంగని కొడుతున్నాడు. చిన్నపిల్లలు సైతం సరదాకెళ్ళి తన్నొస్తున్నారు. తిట్టని అడది లేదు, ఉమ్మెయ్యిన మనిషి లేడు. ఊరి పెద్దలొచ్చారు, భూషయ్య రామయ్య అవధాన్లు మొదలైనవారు. గుళ్ళో దొంగతనం చేస్తావట్రా, మోకుతో ఛెల్ ఛెల్మని కొడుతూ తిట్టాడు భూషయ్య. దొంగ ఒంటిమీద కరుళ్ళు తేలాయి. దేవుడి సొమ్ము తింటే కుక్కవై పుడతావురా అంటూ అవధాన్లగారు మొహం మీదే గుద్దాడు. దొంగ భళ్ళున నెత్తురు కక్కాడు. చస్తాడు నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మెడికల మీద కొట్టాడు. దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడుదళం వేసినట్టు అక్కడికొచ్చిన ప్రతివాడు దొంగని ఓ దెబ్బ పీకారు. నల్లటి జీబుతల దొంగ శరీరమంతా కరుళ్ళు తేలి అక్కడక్కడా నెత్తురు కారుతోంది. గాజుబుడ్లలాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి. పోలీసోళ్ళ కేసేద్దామా వీణ్ణి అన్నారెవరో. రాత్రల్లా కట్టిపడేసి కీళ్లరగదీసి పంపిస్తే సరి, మా పాలేళ్లను కాపలా పెడతాలే అన్నాడు ఊరి పెద్ద భూషయ్య. వాడు దొంగ, వాణ్ణి కొట్టాల్సిందే, నరకాల్సిందే, ముక్కలు ముక్కలు చేయాల్సిందే, కాకులకి గద్దలకి వేయాల్సిందే. దేవుడి సొమ్ము దొంగతనం చేశాడు, కుక్క జన్మెత్తుతాడు, పందిగా పుడతాడు వేధవా, తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి, వెధవా తెలివితేటలక్కర్లా అంటూ 5-10 రూపాయల నోట్లు చేతిలో పెట్టి, శివరాత్రి వెళ్లిన తర్వాత కనపడు అన్నాడు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భోషాణంలో భద్రపరుచుకోగా కిరాయి దొంగ కునికినపాడు రేవువైపు తూలుకుంటూ వెళ్ళిపోయాడు.
1: బంగారు దొంగ సత్యం శంకర్ మంచివారి అమరావతి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన.
2: ఇంతవరకు శ్రీ సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథలు ధారావాహిక శీర్షికన బంగారు దొంగ కథ విన్నాం కదా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
3: ఏ

ప్రకాష్ కుమార్ స్వర రచన, ఏఆర్ రెహమాన్ రచన, రాజశ్రీ చిత్రం దొంగ దొంగ. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన వేటూరి కలం, స్వరం ఇళయరాజా, చిత్రం సితార. విందామా?

భవిష్యత్తుని, స్థిర అభివృద్ధిని కాంక్షించే భారత ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల్లో ఈరోజు మనం ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన ఈ పథకంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ పథకం ఓ ప్రమాద భీమా, అంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం. ఏదైనా ప్రమాదం కారణంగా సంభవించే మరణం లేక అంగవైకల్యానికి భీమా కవరేజ్ని అందిస్తుంది ఈ పథకం. ఒక సంవత్సర కాల పరిమితి గల కవరేజ్ని ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకునే సౌకర్యం కూడా కలదు. ఈ పథకంపై మరిన్ని వివరాలకు https://jansuraksha.in ఈ వెబ్సైట్లో పొందగలరు.

కార్యక్రమంలో ఇప్పుడు జేమ్స్ వాసింతన్ సంగీత సారథ్యంలో డెల్లీరాజ్ దీపా మరియం గానం చేసిన వెన్నెల కంటి సాహిత్యం విందాం. చిత్రం అనంతపురం 1980.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇది 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో కంటి సంరక్షణ ఈ అంశంపై కార్యక్రమం మరియు పాటలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 11:30 ఇది 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మలుపుదండ కార్యక్రమంలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. మరి ఈనాటి కార్యక్రమంలో చివరిగా శంకర్ మహాదేవన్, హరిణి గానం చేసిన చంద్రబోస్ సాహిత్యం విందాం. స్వరం హారిస్ జయరాజ్, చిత్రం అపరిచితుడు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. యోగా మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశాధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసోమాలియేవ్ అడిల్బే కల్లేషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు సదీర్ జాఫరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమావేశం కోసం మోదీ కిర్గిస్థాన్లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమావేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియాయోవ్తో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో 2 దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్నవారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2,500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2,500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్లో కూడా 16 మంది మరణించారు. 546 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు చెప్పారు. గండకి ప్రావిన్స్లోని త్రిశూలి నది ఉధృతికి ఘాల్చౌక్ చరోడిని కలిపే వంతెన కొట్టుకుపోయింది. ఉదయం 11:30 సమయంలో వచ్చిన ఈ వరద కారణంగా పృథ్వీ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని గండకి, కోసీ నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేందుకు వాళ్ళు

వాల్మీకి నగర్ బ్యారేజ్కి చెందిన 36 గేట్లు, కోసి బ్యారేజ్కి చెందిన 20 గేట్లను ఎత్తివేశారు. అయితే గత 24 గంటల్లో రెండు నదుల వద్ద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుదోవ పట్టించే వార్తల నేపథ్యంలో సుపాల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ కోసీ నది నీటి మట్టం సాధారణ స్థితిలోనే ఉందని, బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్తో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెసల్ TSV అయిన INS నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తానని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ్ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగున జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని, ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్భంగా ఉజ్జయిన్లో ఈవేళ మహాకాల్ 5వ అంబారీ ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుణ్ణి 5 వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీబజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపంలో ఉన్న తక్వార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. అలీపూర్ద్వార్ నుంచి డార్జిలింగ్ సందర్శనకు వచ్చిన 2 యువకులు బైక్పై వెడుతుండగా అటు నుంచి నడుచుకుంటూ వెడుతున్న స్థానిక వ్యక్తులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. US ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తను 20వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతిలో అనూహ్యమైన ఓటమిని చవిచూశారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జోకోవిచ్పై విజయం సాధించారు. గ్రాండ్స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మహిళల T20 ఏషియా కప్ టోర్నమెంట్లో ఈరోజు దుబాయ్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న 100లాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. US ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి

శ్రోతలకి నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో ఆసక్తిగా ఈ మధుర సమయం కోసం ఎదురు చూస్తున్న మీతో ఈరోజు నేను మాట్లాడబోయే అంశం మనందరికీ ఎంతో ముఖ్యమైనది. అంతకంటే ముందుగా ఈ అంశం

దైనందిన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది కూడా. అది ఏమిటి అంటే కంటి సంరక్షణ. కళ్ళని సంరక్షించుకోవడం ఏమిటి అంటే ఒకప్పుడు సర్వసాధారణమైన విషయాలు ఇప్పుడు ప్రత్యేకించి దృష్టి పెట్టి రక్షించుకునే స్థాయికి ఎదిగాయో, మనం అన్నిటికీ అందనంత ఎత్తుకి దిగిపోతున్నామో, ఏదైనా జీవితానికి వెలుగునిచ్చి జీవితంలో వెలుగునింపే కళ్ళ యొక్క సంరక్షణకై ఈరోజు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుంటూ, మంచి మంచి పాటలు వింటూ, మరి ఈ మన మధుర సమయాన్ని మధురాతి మధురంగా గడిపేద్దామా? కార్యక్రమంలో ముందుగా మిర్చి ఈ చిత్రం నుండి విజయప్రకాష్ అనిత గానం చేసిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం విందాం.

ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అంటే అదో శాస్త్రమే సుమండి. ఎన్నో పనుల సంహారమే కన్నుల యొక్క సంరక్షణ, అదే కంటి సంరక్షణ. మనం ముందు గుర్తుపెట్టుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఇది. అసలు ముందుగా నిద్ర లేవగానే చల్లని నీళ్లతో కంటిని సున్నితంగా కడుక్కోవాలి. అలా చేశాక మెత్తని బట్టతో కళ్ళు అద్దుకున్నట్లుగా తుడుచుకోవాలి. చిన్నపిల్లలకు కూడా పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఇదే పని చేయడం మంచిది. ఇలాగే ఎందుకు అంటే చెప్పుకునే ముందుగా

సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నది పెద్దల మాట. ఒక్కోసారి చిన్న చిటికిన వేలికి దెబ్బ తగిలినా కూడా ప్రాణం విలవిల్లాడిపోతుంది. అంటే శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమైనవే. అలాంటిది మన కళ్ళు బాగుంటేనే కదా ఏదైనా సవ్యంగా ముందు చూడగలం. చూశాకే కదా ఇంకా బాగా చేయగలం. కళ్ళతో లోకాన్ని చూస్తాం సరి, కానీ ఆ కళ్ళను

విన్న ఆ పాట ఘంటసాల సుశీల గానం చేసిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం, స్వరరచన కేవి మహాదేవన్, చిత్రం సుమంగళి. ఇందాక చెప్పుకున్నట్టుగా నిద్ర లేవగానే అలా ఎందుకు చేయాలి అంటే అది చల్లటి నీటితో. ఎందుకు అంటే ముందుగా కళ్ళ చుట్టూ ఉండే రక్తనాళాలు ఉత్తేజితమై రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కళ్ళలో చేరిన దుమ్ము, ధూళి మరియు హానికారక సూక్ష్మజీవులు సులభంగా తొలగించబడి కళ్ళు శుభ్రపరచబడతాయి. క్రమం తప్పకుండా కంటిని చల్లటి నీటితో కడుక్కుంటూ ఉంటే కంటి కింద వచ్చే నల్లటి వలయాలు, డార్క్ సర్కిల్స్,

అంటామే అవి తగ్గే అవకాశం కొంతవరకు కలదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మరి కంటి సంరక్షణలో భాగంగా ఇలా చేయడం మన మొదటి అడుగన్నమాట. అయితే ఇక్కడ గమనిక ఏమిటంటే, కంటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే నీరు మరీ చల్లగా, ఐస్ కోల్డ్ వాటర్ కాకుండా సాధారణంగా చల్లగా ఉండే కుళాయి నీటిని లేదా తాగే మంచినీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. పర్వాలేదు, మరిన్ని విశేషాలు కంటి సంరక్షణకై చెప్పుకునే ముందుగా

ఎస్ జానకి గళం నుండి జాలువారిన ఆచార్య ఆత్రేయ కలం విన్నాం కదా. స్వరం ఎంఎస్ విశ్వనాథన్, చిత్రం అంతులేని కథ. మరి కంటి సంరక్షణ అంటే ఓ విధంగా కంటి చూపుని కాపాడుకోవడమే కదా. మరి దానికి ఏం చెయ్యాలి అంటే చాలానే చెయ్యాలి. పని కట్టుకుని మరీ చెయ్యాలి. ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో చిన్న చిన్న విషయాలకు సమయం తీసుకోవడం ఓ పెద్ద విషయం అనిపిస్తుంది, పెద్ద పనిగా తోస్తుంది. వాస్తవమే. కానీ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండడం పెద్ద అపాయాలు రాకుండా కాపాడుతాయి కదా. కాబట్టి తప్పకుండా ఆ జాగ్రత్తలన్నీ పాటించాలి. కంటి చూపు సంరక్షణలో ఇంకో ముఖ్యమైన విషయం మనం తీసుకునే ఆహారం. ఫుడ్ ఫర్ థాట్ వింటున్నాం కదా, ఫుడ్ ఫర్ ఐస్ ఏంటో చూద్దామా. కంటి ఆరోగ్యం ఆహారంతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకునే ముందుగా దాసరి నారాయణరావు సాహిత్యానికి చక్రవర్తి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం, చిత్రం ప్రేమాభిషేకం ఇప్పుడు విందామా.

ఇక మనం తీసుకునే ఆహారంలో వివిధ రకాల పోషకాలు, వాటి విస్తృత శ్రేణి కంటి వ్యాధులను నివారించడానికి, వయో సంబంధితమైన కండరాల క్షీణత నుండి మన కళ్ళను రక్షించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యవంతమైన ఆహారం ఈ మాట ఇప్పుడు వాడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఆహారం అంటేనే ఆరోగ్యాన్ని ఇచ్చేదని, ఆహారమే ఔషధమని తెలియకుండానే ఓ కాలం గడిపిన మంచి తరాలని దాటి కాస్త ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తినేదే ఆహారమని, ఆకలేస్తే తినేదే ఆహారమనే సందిగ్ధావస్థలో ఉన్న మనకి అసలు ఆరోగ్యవంతమైన ఆహారం అనే అంశంపై దృష్టి పెడితే సగం సమస్యలు ఇక పటాపంచలే. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారంలోనే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ అంటే పీచు పదార్థం, వీటన్నిటి కలయిక సరైన మోతాదులో ఉంటుంది. మన పెద్దవాళ్ళకి ఇంత పెద్ద పెద్ద శాస్త్రీయ నామాలు తెలియదు, కానీ చక్కగా రెండు పూటలా చేసే భోజనంలో ఇవన్నీ ఉండేలా చూసుకున్నారు. ఎలా అంటారా చెప్పుకుందాం. అంతకంటే ముందుగా అర్జిత్ సింగ్ గళం నుండి జాలువారిన వనమాలి కలం, స్వరరచన అనూప్ రూబెన్స్, చిత్రం మనం ఇప్పుడు విందామా?

చుక్కకూర, మునగాకు, ఇక పొన్నగంటి కూర కంటికి మరీ మంచిదంటారు. ఆకుపచ్చగా ఉండేవన్నీ కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆకుపచ్చనివి తినడమే కాదు, కాస్త అప్పుడప్పుడైనా పచ్చని చెట్లను, పచ్చని పచ్చిక బయళ్లను, పంట చేనుని చూస్తే కూడా కళ్ళకి విరామమే, రిలాక్సేషన్. ఇక అదే కోవలో అత్యధిక పీచు పదార్థం ఉన్న మరొకటి స్వీట్ పొటాటో, చిలకడ దుంపగా అందరికీ ప్రసిద్ధం. ఇది కళ్ళకి అవసరమైన విటమిన్ ఏ, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, ఇవన్నీ ఇందులో లభిస్తాయి. కేవలం ఒక్క చిలకడ దుంపని ఎన్నో పోషక పదార్థాల గనిగా చెప్పవచ్చు. ఈ చిలకడ దుంప తినడం వల్ల కళ్ళు దెబ్బతినకుండా నిరోధించడమే కాదు, దెబ్బతిన్న కంటి కణాలను కూడా పునరుద్ధరించే గుణం ఇందులో ఉంది. అందుకేనేమో ఓ తరం వారు బడి నుంచి ఇంటికి రాగానే చక్కగా ఉడికించిన చిలకడ దుంపలో బెల్లం పాకాన్ని పట్టి ఇవ్వడమే అల్పాహారం. అమ్మమ్మ నాన్నమ్మ ఇచ్చిన ఈ స్నాక్స్ తినే కళ్ళజోడు కూడా లేకుండా 60 ఏళ్ళు హాయిగా ఉన్నారు వారు. మరి నిత్యం లభ్యమయ్యే ఈ చిలకడ దుంప వలన కంటికి ఇన్ని లాభాలున్నాయి కదా. మరి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మనో గానం చేసిన రాజశ్రీ సాహిత్యం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్, చిత్రం దొంగ దొంగ.

కంటికి ఒంటికి కూడా బలాన్నిచ్చే ఆహార పదార్థాల్లో మొట్టమొదటిగా అందరికీ తెలిసినదే ఆకుకూరలు. తోటకూర, పాలకూర, మెంతికూర,

ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయంలో సమయం 3:33 కావస్తోంది. 100.1 FM గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో కంటి సంరక్షణపై కార్యక్రమం కొనసాగుతోంది.

కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆకుపచ్చగా ఉండే బీన్స్లో కూడా లభించే కెరోటినాయిడ్స్ వల్ల కండరాల క్షీణతను నివారించవచ్చును. ఇంకా ఉసిరికాయ, విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి కంటి కండరాలను బలపరచడమే కాకుండా కంటి యొక్క శుక్లాన్ని అంటే క్యాటరాక్ట్ని నివారిస్తుంది. అలాగే బీటా కెరోటిన్లు అత్యధికంగా ఉన్న క్యారెట్ తినడం వల్ల వయో సంబంధమైన క్యాటరాక్ట్ల బారిన పడకుండా కూడా ఉండగలం. అలాగే టమాటాల వాడకం వల్ల కూడా ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజెనరేషన్ వంటి వ్యాధులు రాకుండా కూడా చూసుకోగలం. ఇక అందరికీ తెలిసింది బొప్పాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఏఈ వంటి యాంటాక్సిడెంట్ల వలన కంటిలో ముఖ్య భాగమైన రెటీనాని కాపాడుకోగలం. గ్లాకోమా వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా ఈ బొప్పాయి కాపాడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రోజు అమ్మ చేసి పెట్టేవే, సులభంగా మన వంటగదిలో లభించేవే. మరి మనం చేయవలసిందల్లా ఏమిటి అంటే వీటన్నిటినీ దైనందిక ఆహారంలో చేర్చుకోవడం. మరిన్ని విషయాలు చెప్పుకునే ముందుగా ఘంటసాల సుశీల గానం చేసిన ఆరుద్ర సాహిత్యం విందాం. సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి, చిత్రం మంచి చెడు విందామా?

సరే కళ్ళు కడుక్కున్నాను ఆహారం తిన్నాను అంటే కంటి సంరక్షణ కథ సగం విన్నట్టే సుమండి. ఇంకా అసలు కథ మొదలయ్యేదే ఇప్పుడు. కంటికి కాస్త విరామం చాలా అవసరం. రాత్రి నిద్ర గురించి నేను ఇంకా మాట్లాడడమే లేదు. కాస్త నడుం వాల్చినట్టు అప్పుడప్పుడు రెప్పలు వాల్చాలి అంటున్నాను. అందులో ఈ డిజిటల్ యుగం, అమ్మో కలియుగం కంటే ప్రమాదకరమైంది సుమండి. ఎందుకంటే యుగానికి అప్పట్లో ఒక్కడే అసురుడు, ఈ డిజిటల్ యుగంలో అరచేతికో అసురుడు. వారి నామధేయం మీ అందరికీ సుపరిచితం. వారి తాత ముత్తాతలైన కంప్యూటర్లు ల్యాప్టాప్లు కంటే వీడు మరింత బలవంతుడు. పాపం ఆ యుగంలో అసురులు మరణం వద్దని బ్రహ్మని వరం అడిగితే నిరంతరం సమాచార స్రవంతులతో మనల్ని సతమతం చేసే వరాన్ని పొంది జైత్రయాత్రను కొనసాగిస్తున్న ఈ డిజిటల్ పరికరాలనే అసురులు ఎన్ని సుఖాల్ని అందిస్తున్నాయో చాప కింద నీరులా మన ఆరోగ్యాన్ని బాధిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. అయితే ఏమిటి మన తక్షణ కర్తవ్యం? ఇది చెప్పుకునే ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గళాల నుండి జాలువారిన డాక్టర్ సి నారాయణరెడ్డి కలం, సంగీతం కెవి మహాదేవన్, చిత్రం చెల్లెలి కాపురం, ఇప్పుడు విందామా?

డిజిటల్ పరికరాలు వాడలేని స్థితి ఇక నా భవిష్యత్. కానీ మరి మన కళ్ళు, తస్మాత్ జాగ్రత్త. ఎంత ముఖ్యమైన పనిచేస్తున్నా, ముఖ్యంగా డిజిటల్ స్క్రీన్లపై ఉన్నప్పుడు ప్రతి 20 నిమిషాలకి కాస్త ఆ స్క్రీన్ పై నుండి కళ్ళ దృష్టిని మరల్చి 20 సెకండ్ల పాటు కళ్ళని 20 అడుగుల దూరంలో ఉన్న ఓ వస్తువుపై దృష్టి పెట్టాలట అని నేను చెప్పటం లేదు. ఇలా చెయ్యమని వైద్య శాస్త్రం దీనినే 20-20-20 బ్రేక్ అంటోంది. ఇలా చేయడం వల్ల సంకోచించుకున్న అంటే కాంట్రాక్ట్ అయిన కంటి కండరాలు దూరంగా దృష్టి పెట్టడం వల్ల వ్యాకోచించబడి అంటే రిలాక్స్ అవుతాయట. పూర్వం దేవతలనే అనిమిషులు అనేవారని మా తెలుగు మాస్టర్ ఎప్పుడో చెప్పినట్లు జ్ఞాపకం. అంటే కంటి రెప్పలు వేయనివారు అని అర్థం. ఇప్పుడు అరచేతిలో అంతర్జాలాన్ని, దాని అదుపులో ఉన్న మానవులందరూ అనిమిషులే అంటే రెప్ప వేయనివారే. మరి అలా రెప్పలు వేయకపోతే పాపం కంటి పాపకి నొప్పి కలుగుతుంది. ఎవరినైనా జాగ్రత్తగా చూసుకోవాలంటే నా కంటి పాపలాగా చూసుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుతాను, కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అంటామే, మరి ఆ కంటి పాపనే జాగ్రత్త చేసుకోవడానికే కదా ఈ 20-20-20 బ్రేక్. కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల సుశీల గానం చేసిన దాశరథి సాహిత్యం విందాం. స్వరరచన పెండ్యాల,

వాగ్దానం చిత్రం నుండి దాశరథి సాహిత్యం విన్నాం కదా. ఇక అన్నిటికంట ముఖ్యమైనది కంటి నిండా నిద్రపోవడం. ఇది కూడా కరువైపోతున్న నిశాచరుల లోకంలో కనీసం 7-8 గంటలు పడుకోవడం ఓ మహద్భాగ్యమట. ఎన్ని పనులున్నా సమయానికి నిద్రపోవడం కన్నా పెద్ద భాగ్యం ఏమిటి చెప్పండి. కంటి ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే తగినంత నిద్ర లేదనుకోండి కళ్ళు పొడిబారతాయి, కంటి చూపు మందగించి కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. ఇంకో విషయం, పడుకునే గంట ముందు ఏ స్క్రీను చూడొద్దని సాగర ఘోషల పాపం శాస్త్రజ్ఞులు బల్లగుద్ది చెప్తున్నా కష్టమే అంటున్నాం మనం. ఇక బాగా నీరు తాగడం కూడా కంటిని పొడిబారనివ్వకుండా ఉంచే మంచి అలవాటే. కంటిలో తేమ అలా కాపాడబడితేనే రెటీనాలో కణాలు పునర్జీవితం అవుతాయి. మరి హాయిగా రెటీనాలో కణాలు అలా పునర్జీవించబడాలంటే కంటి నిండా హాయిగా నిద్రపోవాలి. మరిన్ని విశేషాలు చెప్పుకునే ముందుగా

విన్న ఆ పాట ఆచార్య ఆత్రేయ కలం, పి సుశీల గళం నుండి, స్వరం కెవి మహాదేవన్, చిత్రం ఆత్మబలం. ఇలా పైన చెప్పిన ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ హాయిగా నిద్రపోతూ అప్పుడప్పుడు వయసుని బట్టి చక్కని కంటి వైద్య నిపుణులు ఆప్థమాలజిస్ట్ని కలిసి కంటి పరీక్షలు చేయించుకుంటూ చిన్న మొత్తాలలో పొదుపు చేసుకుంటూ తర్వాత పెద్ద సొమ్ము అందుకున్నట్టు చిన్న చిన్న జాగ్రత్తలతో సుదీర్ఘమైన కంటి చూపిని మన సొంతం చేసుకుందామా? మరి ఇలా చేసుకుంటే భగవంతుడు చల్లగా మన కంటిని చూస్తాడనుకుందాం. మనం ఆనందంగా లోకాన్ని ఆ కళ్ళతో చూస్తాం. మాటలు మూగబోయిన చోట పెదవులు చెప్పలేని నిజాలను చూపులు మౌనంగా పంచుతాయి. మరి ఆ చూపుల్నిచ్చే కన్నులు వెలుగులు పంచే దివ్వెలు. కారాదు కదా అవి బాధను మోసే మేఘాలు. అందుకే ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఈ అందమైన ప్రపంచాన్ని చూద్దామా? మరి కార్యక్రమంలో చివరిగా సుశీలమ్మ గళం నుండి సీనియర్ సముద్రాల కలం, సాలూరి వారి స్వరం, చిత్రం భక్త ప్రహ్లాద విందామా?